0: అంటున్నారు, బ్యాంకు అంతా ఎంత శత్తిస్తారు అంటుంటుంటుంటూ అంటుంటున్నారు. యోపతికి
1: అయ్యో వషమ్మార్ వంగ పూర్తో అటు ఇమ్మన్నా తెలియదు యోపమాం కానీ ఇంకేమో చేయాలి పూర్తితో నీకు పూర్తినే రూషం కానీ కానీ ఇంకో కానీ బా మగాని ధరో పడమున్నాం బో పడం తిక్కువల్ కువల్ పువ్వోల్ వాట తిరుతాంగులు తుంటుంటా తిరుతాంగులు తుంటుంటా తుంటూ తిరుత దుంపదక్ టక్ ఓకే అయ్యతో దుంపదక్ తాంగులు వాటకొచ్చి అడుపుతాయి కూడా కాశ్మీర్ నాయకమా
2: మొన్న మోసపుట్టు తరపలన చిప్పమచ్చు.